0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: శ్రీయః కంఠాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. ఉదయపు వేళ కార్యక్రమం విశేషంగా మన భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కలసిగా శరన్నవరాత్రోత్సవం జరుపుకుంటున్నారు భక్తులందరూ, విశేషంగా మన హిందువులందరూ. అలాగే ప్రతిరోజులాగా ఓ ప్రవచనం వినిపిస్తారు. ఈ ఉదయపు వేళ మీరు శ్రీ రఘురామ్ గారు తమ ప్రవచనం వినిపిస్తారు.
2: అలాగే ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ వ్రతము ఏదైతే ఉన్నదో ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి సమయంలో చేయవలసినటువంటి నియమాలు అలాగే నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటే, ఎప్పుడూ కూడా తెల్లవారుజామునే నిద్ర లేవాలి. తెల్లవారుజామున నిద్ర లేవాలి అనంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు, చక్కగా సంధ్యావందనాది అనుష్ఠానాలు ఏవన్నా ఉంటే అవి చేసుకొని, లేదా మన ఇంట్లో దీపారాధన లాంటి పూజలు అన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కగా ఈ యొక్క వ్రతానికి కూర్చొని వెంకటేశ్వరుని యొక్క పటము నందు మనమందరం కూడా దీపారాధన చేసుకుని ఆ యొక్క స్వామివారి యొక్క నామాన్ని చక్కగా 108 సార్లు కానీ, లేదా 54 సార్లు కానీ, లేదా 28 సార్లు కానీ, లేదా 10 సార్లైనా కానీ, అంతకన్నా మనకి సమయం లేదు అనుకున్నప్పుడు 8 సార్లైనా పర్వాలేదు అనుకొని మనం జపము చేయవచ్చు. చక్కగా అటువంటి ఈ యొక్క జపాన్ని చేస్తూ, అటువంటి ఈ యొక్క గోవింద అనేటువంటి ఈ పూజని చేస్తూ మనం ఏనాడైతే ఈ యొక్క మాసమునందు చేస్తామో వెంటనే శ్రీవేంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాము. ఆయన యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు అసలు ఎన్నడూ కూడా తలుచుకోనటువంటి ఐశ్వర్యాన్ని, చక్కగా సుఖాలని అన్నిటినీ పొందుతాడు. ఎందుకు అనంటే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి మన యొక్క శాస్త్రాల్లో వచనమన్నమాట. ఆ వెంకటాద్రి సమంస్థానం అనంటే మన భారతదేశంలో ఎలాగైతే తిరుమల క్షేత్రం అనేటువంటి క్షేత్రం ఉన్నదో, ఆ క్షేత్రంలో వెంకట నాయకుడిగా ఆ యొక్క శ్రీనివాసుడు అలరాడుతూ ఉన్నాడో, అటువంటి స్వామివారు ఇక ఉండరు, ఇక ఉండలేరు, ఇక ఉండబోరు అనేటువంటి ఆ యొక్క శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుంటూ చక్కగా అంతటి మూర్తి, అంతటి శక్తివంతుడైనటువంటి ఆ శ్రీనివాస

0: ఉపాసుని నిత్యం మనవి గోవింద పూజల ద్వారా చేసుకుంటూ తలుచుకుంటూ చక్కగా స్వామివారి యొక్క కృపకు పాత్రుడవుదాము. ఓం నమో వెంకటేశాయ.
1: స్వామి సన్నిధిలో ఉంటూ, అమ్మవారి సన్నిధిలో ఉంటూ, విశేషంగా స్వామివారి కటాక్షంతో ఈ 40 రోజుల వ్రతకాలం బాగా జరుగుతున్నదని అనే నమ్మకంతో విశేషంగా ఆచార్య శ్రీ రఘురామ్ గారికి

0: RM3 Radio. Radio. Radio.
1: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
4: Namaskaram, Shrutalara. Mi udayani madhuramaina sangeetamtu. భక్తి రసంతో మన సంస్కృతి పరిమళంతో నింపుతూ మీ ముందుకు వస్తున్నది మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలు. ఈరోజు మన కార్యక్రమం అంతా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యనామ స్మరణకే అంకితం. శ్రీవారి నామస్మరణతో మారుమోగే ఆలయం పూజారి స్వామివారికి మంత్రోచ్చారణతో చేసే సేవ, భక్తులు కలిసి ఆలపించే కీర్తనలు, పూలతో దీపాలతో మామిడి తోరణాలతో అలంకరించబడే దేవాలయం, చివరగా అందరూ కలిసి స్వీకరించే మహాప్రసాదం ఎంతో దివ్యం, ఎంతో దివ్యం.

తుంబాలు భక్తిని భాషని సంస్కృతిని ఆలయాల ద్వారా జీవించి ఉంచుకుంటున్నారు. ఈ రోజు నుంచి మనం రెండు ఎపిసోడ్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తి సంప్రదాయాన్ని, ముఖ్యంగా మారిషస్లో మనం జరుపుకుని సామూహిక ఆధ్యాత్మిక వేడుకల అందాన్ని స్మరించుకుందాం. మరి ఆలస్యమందుకు మనసా పలుకుదాం. గోవిందా.

పిల్లలను ఆలయానికి తీసుకెళ్ళడం కూడా ఒక గొప్ప పెట్టుబడి. వారికి ప్రతిసారి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అవసరం లేదు. వారు చూస్తారు, వింటారు, అనుసరిస్తారు, గంట మోగడం చూస్తారు, దీపం వెలిగించడం చూస్తారు, కీర్తనలు వింటారు, గోవిందా అని పక్కన ఉన్నవారు పలకడం వింటారు, మహాప్రసాదం తీసుకుంటారు. అలా చిన్న చిన్న అనుభవాల ద్వారా వారి మనసులో ఒక అనుబంధం ఏర్పడుతుంది.

శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ ఉన్న రోజు ఉదయం నుంచి ఒక ప్రత్యేకమైన వాతావరణం మొదలవుతుంది. ఇంట్లోని భక్తిభావం మొదలవుతుంది. పిల్లలు సిద్ధమవుతారు, పెద్దలు పూజా సామాగ్రిని సిద్ధం చేస్తారు, ఎవరో పూజ తీసుకువస్తారు, పూలు తీసుకువస్తారు, ఎవరో పండ్లు, ఎవరో కొబ్బరి కాయలు, మరికొందరు నైవేద్యానికి కావలసిన పదార్థాలు. అలా ఒక్కొక్క కుటుంబం తన వంతు భక్తిని తీసుకుని ఆలయానికి చేరుతుంది. ఆలయం దగ్గరికి వెళ్ళగానే వినిపించే గంటల శబ్దం, దూరం నుంచే కనిపించే అలంకరణ, భక్తులతో నిండిన ప్రాంగణం, ఇవన్నీ మనసుకు చాలా ప్రశాంతతను అందిస్తాయి.

पूजा प्रारंभमैनप्पुडु आलय वातावरणं ఒక్కసారిగా మరింత ప్రశాంతంగా మారుతుంది. పూజారి మంత్రోచ్చారణ, గంటానందం, ధూపదీపాల సువాసన, మంగళహారతి వెలుగు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా నిలబడి ప్రార్థిస్తారు. అర్చకుడు స్వామివారికి అభిషేకం చేయడం, అలంకరించడం, నైవేద్యం సమర్పించడం మన సంప్రదాయంలోని ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం ఉంటుంది. మన పెద్దలు ఈ పూజా సంప్రదాయాలను కేవలం ఒక ఆచారంగా కాకుండా తరతరాలకు అందించాల్సిన వారసత్వంగా భావించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కీర్తనలకు ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఒకరు పాడడం కాదు, అందరూ కలిసి పాడడం. ఒక స్వరం మొదలవుతోంది, మరో స్వరం కలుస్తుంది, తరువాత మొత్తం ఆలయం ఒకే స్వరంగా మారుతుంది.

ఒంటరిగా ప్రార్థించడం మనసుకు ప్రశాంతతను ఇవ్వవచ్చు. కానీ వందలాది మంది కలిసి ఒకే దేవాలయంలో మన దైవ నామాన్ని పలికినప్పుడు కలిగే ఆ అనుభూతి ఎంతో ప్రత్యేకమైనది. అది కేవలం శబ్దం కాదు, అది సామూహిక భావన. నేను ఒంటరిగా లేను అనే భావన. మన చుట్టూ మనలాంటి విశ్వాసంతో ఉన్న కుటుంబాలున్నాయి, మన సంతోషంలో భాగస్వాములున్నారు, మన కష్టాల్లో ప్రార్థించే మనుషులున్నారు. అందుకే మన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, అవి సమాజాన్ని కలిపే స్థలాలు కూడా.

మనదే చిన్న ద్వీపం, కానీ మన సంస్కృతిలోని వైవిధ్యం ఎంతో గొప్పది. మన పూర్వీకులు దూరమైన నేల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తమతో పాటు తీసుకొచ్చిన విలువల్లో భాష ఒక్కటి, సంప్రదాయం ఒక్కటి, దైవ భక్తి ఒక్కటి. ఆ సంప్రదాయాలు ఇక్కడి నేలపై కొత్త రూపంలో వికసించాయి. మన తెలుగు సమాజంలో దేవాలయాలు ఆ వారసత్వానికి జీవం పోశారు. పూజలు, భజనలు, కీర్తనలు, వ్రతాలు, సామూహిక భోజనాలు ఇవన్నీ మన సంస్కృతిని జీవించి ఉంచుకుంటున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ కూడా అలాంటి ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభవం.

పూజ ముగిసిన తరువాత అందరూ ఎంతో ఆత్రతతో ఎదురు చూసే విషయం మహాప్రసాదం. వంటగదిలో ఎన్నో చేతులు పనిచేస్తాయి. ఎవరైనా కూరగాయలు తరుగుతారు, ఎవరైనా వంట చేస్తారు, ఎవరైనా వడ్డిస్తారు, ఎవరైనా పాత్రలు శుభ్రం చేస్తారు. చివరికి అందరూ ఒకే చోట కూర్చుని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అక్కడ పెద్దవాడు చిన్నవాడు అనే తేడా లేదు, ధనికుడు పెద్దవాడు అనే తేడా లేదు. అందరూ స్వామివారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. అదే ప్రసాదం యొక్క గొప్పతనం.

మన యువతకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మన సంస్కృతిని ప్రేమించడం అంటే గతంలోనే జీవించడం కాదు, మన సంప్రదాయాలను ఆధునిక జీవితంతో కలిపి ముందుకు తీసుకెళ్ళడం. ఆలయానికి వెళ్ళండి, కీర్తనలు నేర్చుకోండి, పూజలో పాల్గొండి, మీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు పాటించిన సంప్రదాయాల గురించి వారిని అడగండి. ఎందుకు ఈ పూజ, ఎందుకు ఈ కీర్తన, ఎందుకు ఈ నైవేద్యం అని తెలుసుకోండి.